గుండ్లపై మగెదెను అను ఉదయమెంత దివా జీవితే వస్తంతే నగిన తురుదంతే.